ఎవరెంగే నఫ్స్తకం అనియా కురాహాల్ మలాయికతుం ఎవరెం మరుగన్నవా మీహున్నే ఫహే ఎవరెం మలాయికతుం నబ్బోలంబా కియమం వాన్ జహునే అది దిన్నవియే తిమమ్మెం ఎవ్వెస్ నుబా కమెక్కోషెన్ నూళెమువే ఎహెన్నకున్ నూనే హమ కషవరం అల్లాహి తియబా మీహుం కొంగులును అమల్త ముళద్దెన వడుగెం వా రస్కలాంగే.

0: ఎవరన్నీ కుఫాఫతకుం తాహిర్వగం వా హాల్ మలాయికతుం ఎవరెం మరుగన్నవా మీహున్నే ఎహిందు ఎ మలాయికతుం విదాళువానితే తియబా మీహుంగి మచ్చ సలాం హుట్టే తియబా మీహుం కొంగులున్ అమల్ తొగే సబబుం తియబా మీహుం స్వరుగే వన్నాషే
1: కీరిత్ గురువాన్ గది వేత రజమైన్ దెమె మిగనస్తిని సూరతు హిజ్రు హద్దిహ హవన ఆయతుం ఫషాగిన్ ఎ సూర నిమ్మ సూరతు నహ్లు ఫషాగిన్ ఎ సూరతుగె తిరీస్ దెవన ఆయతుగె నియల తర్జమా విదాళు దివ్వాఫావని డాక్టర్ ముహమ్మద్ హనీఫ్.
2: అంగాది ఉంగన్నాది మునిఫోయి ఫిలువా దినుముగా
3: తెదువెరి కమ్మాయకు
2: ఎక్కువెరి కమాయకు
3: ఏరువెస్ మిహారువెస్ రైతున్నాయకు రైతున్నా ఎమ్మె గాతుగా దివెహరాజ్యకి అడు
2: ఎంహా సతర్స్తే కసాలిస్ నుయ్ కిలోహర్ట్స్ మీడియం వేవ్ అడ్డి హనుయ్ మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్
4: ఏ ఎమ్మెం కీనెవ్వగెంత మ్యూళని కొంగ ఇచ్చేసేది గన్నని
5: మ్యూళని గోధం బొండి బెక్ కక్క
6: ఆరి మ్యూళని సాగు బొండి బెత్త అయ్యారు కురం
4: ఆరి కక్క బంబుకి బొండి బె
3: ఆరి బేణుమి హమ సీదా హండు బొండి బెక్ కక్క
4: అద్దె హుస్ బొండి బెత్త తీళని పాటి బావంత
7: ಖಾಸ ಪ್ರೋಗ್ರಾಂ ತೋಗೆ ತೆರೆಂ ದಿವೆಹಿ ರಾಜ್ಯ ಗ್ಯಾಡುಂ ಗೆನಿಸ್ತೆನಿ ಈದಂ ಖಾಸ ಕೊ ತಯ್ಯಾರ್ ಕುರ ಫೋನಿಕಾ ತಕಿಚಂ ಖಾಸ ಫೋನಿ ಮೀರು ಮುಬಾರ
8: ಮುಬಾರಾತುಗ ತಕಿತಿ ಬ್ಯಾರಿ ಕುರಂ ಬೇಣುವ ಫರಾತಕು ತಯ್ಯಾರ್ ಕುರ ವಾ ತಕಿತಿ ಫ್ಯಾಗೆಂ ಈದು ದೋಗೆ ಮೆಂದುರು ಕುರಿ ಎಗಾರ್ ಜಾಹರ ದಿವೆಹಿ ರಾಜ್ಯ ಗ್ಯಾಡ ಬಡಾ ಗನ್ನವ
9: ಮುಬಾರಾತುಗೆ ಎವ್ವಣ ದೆವಣ ತಿಂವಣೆ ಎದ್ದ ಫರಾತಕ ಫ್ಯಾಸಾಗಿನಾಂ
10: ಮುಬಾರಾತ ಬೆಹೆ ಇತರ ಮಾಲ್ಮಾತ್ ಹೋದೆವುಮ ತಿನೆ ತಿನ್ಸುಮೆ ತಿನೆ ಫಹೆಣುವೆ ಕಗುಳುಪಾಲಫ
7: ಎಂಗ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಆದಿ ಅಡ್ಡಿ ಹಣುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್
9: ದಿವೆ ರಾಜ್ಯ
7: ಫಣಿ ಮೀರು ಮುಬಾರಾ

0: అది మిహార్ హెగ్గడి సవ్విస్ మిట్ తీసుకుంది అడసం తెగేదమని ఇది రాజీగాడు అలాగే మిగడి కురిమిగింద నీ బాజరి హిందుని అతగ్గి ఖబర కూడా వగుతుకొని ఉసుకోదు ఫోన్ ఎక్కాస్ అలాగే ప్రోగ్రామ్ ఎక్కి కురేదాన్ని మీదుగు ప్రోగ్రామ్ తెప్పిన ఆమె మిగేనిస్తే నీ అలాగే రిజ్మి
1: అలా మేంగే మౌలుగా కొలిద్దామంగే సబర మెదు కణాది హపలు తన కొల దిగు సజ్జింగేత అలా మే మౌలుకి ఈద్ ఫాహ కురం దారు ఆయిలీ గుణం బదహి కురమ కురవని కొంకమే అలా మే మౌలు కొరింగ్ మీ హబర కొరింగ్ తింబే ఫుడు నా వాహ దక్కాదేతే అలా మే ఖాస్ మెహి మన ఆఫియా దే ఇతరం జరీ అది సౌది అలా మేము హమ ఎందుస్తో కేగ్గుత మే దోస్ అగ్గడి దిహేం గాదంతే తివే ఫుడు నా ఎక్కీగ మౌలుగు వాహదకం కూరి దాని అలా మేము గురువాణి తిని తిని హతరిస్సు మేము హైసు మేము హేక నేను పీసీ మే అవి ఏను కురవ్వాయి నోట్ కొరవ్వేనె అదే మేమె లవేస్ రిక్వెస్ట్ కొరవ్వేనె లవే రిక్వెస్ట్ కొరవ్వముగే ఫుర్సత్ ఉన్నాని దెన్ బాకీ ఇతర గాయకనక మేతే విశాఖ మీటింగ్ అయితే హై కడి ఫన్స్
0: ఎంతిబేఫ్రూన్ ఖయాల్ తన హిస్సా కొరవ్వ పిఎస్ఎ మ్యాన్ నన్ను నోట్కొల్లవ దెన్ ఫోన్ గుళువాణ మతిని తిరిగి హతరి సుమింగ్ హై మీ నంబర్ గుళువాణి అలాగే కూడా ఎరుకుల తిరిగి అనే క్యాస్ ఏమంతిరే కవాహక దక్కాలని

0: దీనుగా మీ ఉమర్కి ఫాన్ విధాలు అహెన్ మీ ఇస్లామీ ముజ్తమం ఇస్లామీ ముజ్తమయం జాగ అయిన దేవిగెన్ను అని వస్తుంది. ఏ ది మిహా బొట మికం ఏకం దీను బేరువాహకెన్ను ఉమర్కి ఫాన్ విధాలను ముస్లిం ముజ్తమయం జాగ దేవికెన్ను వాణే
1: మిహకే గుతుక బలయగన్న
0: బలయగన్న గుందకు వాణే వాహక అస్తుక ఏ ఫాహం కొర ఏమ దెంగొతి మిసాలకే హుకుమ బదారుగ గస్తుగ ఏన మీ మిసాలక నమాదు ఫరదు కురవిక ఇంగే వాజిబ్ కురవిక ఇంగే కబూల్ కుర ఎకం కన్నెక్కమా మికంకమా హురే నమాదు నుకురవిజ్జి నుకురా మీకు విజ్జి ఐదు మేర మితాలోని మీ హిగ్గే ఎమీ హెక్కి బ్యాంగ్ మీ షరీ మరహతోగ నగంజే హెకిబస్ ఏన కి బ్యాంగ్ బదాను గన్నాషే ఏ ఫాసికి దర్జయంగేనది తెంగోతి ఎగ్గుతకవసేన గబూల నుకురే నమాదు ఫరదు కురివి కమక కురం జేహే కమక తిహారతుక దిన్ జేహేన ఏనగి ఇస్లామీ ఇస్లామీ వంతకామె మీద సువాదు ఫద్ద కమా బేహ ఫరాతోగ ఏనగే వాహక ఉఫుదం జేహేన ఇంగేతో తెంగది ఎక్కమక మీ నమాదుగే మీ సున్నె కందత్త ఇంగేతో మీ నమాదుగే మీ సున్నె నమాదు కివి హగిగతుక మీ మీ అలుకమా గుళిగెన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎకదేఫాన్ అడుగును మిన్న భయాం కొద్దెవ్వా ఫావా కంకం ఏమి ఏకంకమే సలుగుణ మేము రియా యొక్క సున్ని నమాతం అదా కురమం అంగవాఫా గుత్తహుగా ఏకంకం కురం చేయండి.
1: నేనొక్కటిదే మీ మిస్ ఒక ఫా కొరితే మీ హజ్జుగా మతివేరికమా మా అక్కమా మీ కంకం దిబిగా తుమ్మ మసేకే కురమష మీ కంకమా గుళి కడుగుమల్ దిబిగా ఇబ్రెత్తక అది అడుగును మేము దునియవి హయాతుగా అది ఒకరువి హయాతుగా మికమల్ దిబిగా ఇబ్రెత్తక మీదని మీ దునియవి హయాతుగా బాజ్జరికమా ఒకరువి హయాతుగా బాజ్జరికం హోదుమట్టక అడుగును మేము మీ కం హాసకం హజ్జుకి అడుకమల్ దిబిగా ఇబ్రెత్తక వాహక దక్కారు బయపేఫు మిహారు మీదే హజ్జ మీ ఫాస దక్కువాఫ వర ఇంతజార్ కురవంజే ఏ ఇంతజార్ కురవ్వా ఎరుగ ఎబే ఫుణ మీ ఏగె తరుమ కీనత్తోర్నని
0: మిహారు మీ మీ షక్కె నెగ్గుతుగ కొమ్మె సవకా హోర నుదివే ఉన్న నిదిత్త నేమిమ ఏ నుదివే మీ సబబు ఏన హితుగ ఫ్యాసా దక్కాగే ఎకమ నియ గంఫ నియ గణఫ ఇక్కమ్గు విజ్జి అరాత్ కురవియా మీ మీ మీ మిసాదక నుకురవి అలక నుకురవి దూని దూకుఫద అని చెప్పండి. దెన్ మీ దీనుగా మేఘను గవాద గుతుగా ఇల్మిరి కడాలో వాఫ మేమని రసూసలతో అసలు మహతిస్తూ వచ్చి నాకు హే ఆమదెన్ ఏన కురుమ నీ గతి సబబె మెదివిరిగిన ఏన నుకురవిగిన దీకము మీ మీ సవాబైన దిపికింద
1: మరి ఏదో వస్తూ ఏనా ఎవరి హజ్జత్ అండి ఎక్కడికి ఇకముకు అది ఫుర్సతే అది నుండి పెని మిసాకునే ఫ్యాస్ డక్క ఫెసంగు పత్తి పెని చేస్తే ఏదో వస్తూ ఏనా గమలు తబ్బెట్టు మరి అంగడికి ఈయనతో మీ కుబేతో మీ
0: షక్కి నెగ్గుతుగా మీ తీ ఫాహం కురవి నుకుతాయికి హజ్జుకి మతివిరి అలుకం అదా కురమట్టక నీ ఎగ్గన్న మీ హాదెంగమ కొమ్మె మారికి సమ ఉమ్మిత కురాణిదితో ఏం ఏ ఎమ్మె ముహిం ఎక్కమక ఏన విష్ణం ఎక్కమకి ఫర్దు ఫస్ట్ నమాద రక్కా తెరివే ఏ ఎక్క దేవన కమక విష్ణం వి మీ ఫాఫైన్ మీ తౌబా తెంగ్ మై మిహు మునవాహకే మీ తౌబా వాషపుని మషకి మీ ఫాఫకం ఉలే మిహిన్ నూనె ఏ మైనబియా సలల్లాహు అలైహి వసల్లం ఎక్కడే ఫాన్ తౌబా వడాగం నవా కంగ్ సున్నతు సాబితువే దువాదకి మచ్చ సతేక ఫహరు అని రివాయతుగా హద్య ఫహరు దత్ ఏమ ఏ ఎక్కడే ఫాను మీ మీ కి ఎమ్మె మీ ఎమ్మె తోహిరు ఇన్సాన దత్ ఏమ ఎక్కడే ఫాను ఫాఫ నుకురాయరు నుకురా నుకురానకం యగిన్ ఎవ్వెస్ ఫాఫ నుకురవ్వానకం యగిన్ ఏహెన్ నవెస్ మీ నఫ్సు తోహిరు కురుమట్టక ఎక్కడే ఫాను కురవ్వాక ఏం హజ్జుకి మతివిరి అనుకుని దివమట్టక కురంజే కమే మీ దివము కురిన్ తౌబావే మీహ తోహరు కురుం దెన్ మీహెగ్గి హగ్గకం అరాగం ఫియ దెన్ మికమకి నబీ అసలుల్లాహు అలైహి వసల్లం కదే ఫాన్ హజ్జతుల్ వదా ఖుత్బాగా సెకదే ఫాన్ భయాం కురవ్వా ఫవా నుక్త తగ్గుతురే హిమిన మీహెగ్గి హగ్గకం అరాగం ఫికమ్గా విజ్జీయ నెమిహెక్కి బ్యాం ఆఫంగిదమ్మా ఇంకేతో మీ హజ్జ దీవు కురిగా ఏమో మిహునని మీ కాదు కదా ధరణ్యం మీ
1: మేరే ఇంతజారుగా ఉన్న దోస్తకుగా ఏనే ధర్మ లిపిమంతానేతో
0: ఇలా కురివి హే ఉని ఏ దీని మేఘను గవాదుగా మీ ఉన్న కొద్ది మేఘను సూల్తో తిరగ మీరు హే అమదే కురుమ నీ గంఫియా మీ యొక్క ఏ ధర్మ సవాబు దిపికిందా దెన్ మీ ఉన్నాను గుతికి అడుగును మేము అవధి వస్తే నియతుగా మతీగా తిప్పిజ్జి ఇరాదు కురివి అల్లో ఏ రహమే మీ యొక్క
1: లవ్వా PSM-ge ad radio has dui rajje gadon dinu gadon ad dui FM migen kure gendane ajuge khas kavaraj mede ki barakat tir hajjud was arfat was algon menna Allah subhanahu wa taala dewa fa emme matir duas duas to gutere emme ma diha duha ki hajj ma ge diha duas kom elmarim bayan ko dimne hem me diha to ge dharma hoduma il muslim me hal be ta khuna akhtu wa kine rele rabbur masake kuromu migen don wakin khas kon hajjuge arfat we mu ge hajj werin e wadan wa qurbaniya Allah subhanahu wa ta'ala emme matere ni'mat min barakur ma'alukum menge du'a ki emme ha hajjwarina mabroor hajjaka alukun menge faratum edani emme ha divahin emme ha muslimun emme heo du'a dunia ki kankul toga tibi emme ha muslimun alukun menge hitu ki heo du'a ta abadwes onnani du'a kurung emme muhimu kamaki de midu'a ha midu Allah subhanahu wa ta'ala emme hunna midu fakhuru eri wadi ganna waye mi huwa wahi ikubatu astu ege maane ki doktor
0: mi shakke nengotuka ega mi حدیث کا می نبی صلی اللہ علیہ وسلم کے دیکھان بیان کروا ف حدیث کے معنی کہ میں نے ہم کو شرع اللہ سبحانہ و تعالی عرفاته حویر عرفاته کہتے میون نامدو ملائکتوں کے مجدی ہے گا فخر و وڈا گے وہی قربان تھے بس وہی قربان تھے تبا می ہوں تیمرس کلاں گے الوں حرف ہوں تتلی بو می
1: Bohifa
0: wa hadu gati maras kalang hadratan as tibi goyni kan mi dekeshe datto ehemima mi hama kodani asluga mi hajjuge mativeri alukama ki fasih alukamen nune datto fasih alukamen nune ehema mi dinuga kanalu wafur huriha heo amal take hajjuge alukamu gati rega eba himine ehi namadu shakke negutuga hajjuga alukumugu terege himenen sodaga hajjuga alukumugu terege himenen roda hajjuga alukumugu terege himenen
1: kine to sodaga himenen
0: ei hajjan eda miha shakke negutuga ena heyo hetun ekan kurakumugu bijjia hajjuge madanuga nuni makka ge bimuga ena ekura sodaga te ki shakke negutuga matiwirivega ma sadagate mege turun hajju wering tiren udhiya katila mihun e katila udhiya makkage mi fagirun na miskinun na ebaha behuma kiwes ekamu tarmaya sawab de bikin takam ema den ege turu aneka mi hajju alukan ada kurmattaka yanna miha ki enage athun eta bawaru kharde kokgen hajjan anna mi he em mi huriha kamakattaka Allah subhanahu wa taala ekadaange engevi engeuma mistakun mi bolama kiyamantari kan ada kura kan asluga hagegatuga madake bekunga majidi huga mi kan mi hama mi korevidatto ehimima mi aneka mi duhaka varan duhen mi kamuge taklif kan muro menatto kuri zamanuga mi kan kan kura gota mi haru mi kan kura gota warab borsi tafatutake mi annani datto ehimima mi ane miharo di kan kan kuran fasih kamuga vyeswes datur fatur fasih kamuga vyes kundugu taken ebuhuri mi ebahuri mi hajjuge matiwira kon malukan ada kurumunda timuga khasa gotega mi gaumutakun e kandala fon usul tahu ge saubu mi hunna hajje diuman kuri zamana gonda gotega fase hennu datto eves gaumukun ehemi ma e kuri zaman tahu ge mi wagote ki ma bodu horhen nonnan ehnamas era e zamanu ge etana gos ufulan je taklifa bura mi zamanu ga mi ufudan jehe taklifa bure buren mi zamanu ga tankule mi dui kon kan nege hajju ga matir ada kan alukan ada kuran
1: komi kas mi hama mi kerikul dan mi gem ba mi ha ya Allah subhanahu wa taala umurun ifar ada kurma wajib kurba fa bi wajib ada kurma algon men kom be muslima ko samawani ke madde fa ko me kas en mas doctor de me fa ha kurvi e intizaru ga e hurma ki ves algon men ege mi sawab de ben kami ke kam be sar ko dera
0: දරවන් ජේවර කමෙන්ඩුන් එක ඉංගෙතු ඒ මේ මිසාලක මිදෙනවි වරන් මේ ඉන්තිසාර කොග්ගෙ තිබිදාන මියදුවස් මේ රෝදෙහිපන් දත්තු අලුගමෙතර එහෙන්නමස් අල්ලාහ් සුබ්හානහු වතාලා මේ එකදාංගෙ මේ එකදාංගෙ ආදම්ගෙ දරින්ගෙ දරිෆස්කොළු ගංහෙන් දරින් කිබෑග මේ ලව්වාෆ කමකෙ සෝබුන් රෝදනු හිෆේ එතබ්බෑ කුතිබිදාන මුස්ලිම් අංගනුගෙතර මිය දත්තු එහෙම ඒගෙ මානේ කි එකමනා එකම මහරුම් වී කි නුනේ
1: උසුරේ
0: එහෙන්නමස් ඉරාද කුරවියා හිතුගා මේ තෙදුවර කම එකගේ නියෙක් ගැම්ෆි කමුගෙ විච්චි අල්ලාහ් රාත් කුරවියා එනියත ਉਜ਼ੁਰਵਰੀਆ ਵਸ ਨੀਅਤਾ ਇਰਾਦ ਕੋਈ ਵੀ ਸਵਾਬ ਦੇ ਪਾਨ
1: ਅਹਿਮ ਅਰਗੁਮੈਂ ਕਿ ਦੀਨ ਕਿ ਐਮ ਫੁਰੀ ਹਮ ਦੀਨ ਐਮ ਸੁਲਹ ਵਰ ਦੀਨ ਐਮ ਅਮਾਨ ਕੰ ਉਹ ਦੀਨ ਰਹਿਮਤ ਕੇ ਦੀਨ
0: ਰਹਿਮਤ ਕੇ ਦੀਨ
1: ਰਹਿਮਤ ਕੇ ਦੀਨ ਐਮ ਵੀ ਮਮੀ ਰਹਿਮੈਂ ਅਰਗੁਮੈਂ ਨਾ ਇਹ ਰਕੋ ਐਮ ਦੁਇਰ ਕੋ ਰਵਾਫਾ ਗੋ ਤਕ ਆਮ ਦੁ ਰੋਹੀ ਅਰਗੁਮੈਂ ਐ ਆਈ ਗੋ ਤਾ ਅਮਲ ਕੁਰੀਮਾ ਵਕੀਲ ਕੁਰੁਨ ਦੇ ਤੋ ਮੀ
0: ਉਹਨੇ
1: ਕੋਮਿਕਸ ਮੀ ਅਰਗੁਮੈਂ ਕੇ ਪ੍ਰੋਗਰਾਮ ਕਾ ਦੇ ਸਮਾ ਮੀ ਹਾਸ ਕੋ ਮੇਦ ਮੀ ਕਵਰੇਜ ਕੁਰੀ ਕੇਂਦਨੀ ਅਰਗੁਮੈਂ ਮਸਜਿਦ ਨਮੀਰਾ ਕਾ ਮੇਦ ਮੀ ਦੇਵੇ ਹਜ ਖੁਤਬਾ ਕੇ ਤਰਜਮਾ ਤੇ ਫੁਨਾ ਹਮੇ ਵਗੁਤੁਂ ਗੈਨਸ ਦੇ ਮਟਕਾ ਇਤੁਸ ਇਤੁਰ ਬਾਤ ਐਵਰ ਮੈਂ ਸਰਗੋ ਮੈਂ ਹਮਾ ਕੁੜੇ ਰੋਕੜੇ ਤੇ ਰਣ ਕਸਬਤ ਕੋਲਾਂ